ఓకే, ఏమిమా మిహా హిసాబు మిదల ఇవ్వాలి బద్దో కొల్లాణం అదే సమ వర రీత్ లవతక రిక్వెస్ట్ కొల్లవేని షోగా బ్యావరి వేసి వేవేని మెసేజ్ కొల్లం బ్యావరి వివాహక దక్కాలం బేనో ఫర్యాతకు మెసేజ్ కురముందా అని పిఎస్ఎం ఏ ఎప్పుకేనా అని డిఎఫ్ఎం 91 ఏ పేజ్.

ఈదిన దివ్వాఫి మీహక మెనువి ఎకలాంగ హాద్రతుగా షఫాఅత్తిరకము మంఫాయి నుకురానితి ఎవరింగ హిత్తకుం బిర్వెరకం ఖండిజ్జోమ దాందిని ఎహిందు ఎవరింగ్ ఏకకు అనికక బునానితి తియబా మీహుంగె వెరి రస్కలాంగె వహీ కురవీ కీకే హియ్యే ఎవరింగ్ ఏకకు అనికక బునానితి ఎకలాంగె వహీ కురవీ హాకు బస్ఫుడే ఎకలాంగి ఎమ్మె మత్వెరి ఎమ్మె ఆజమెత్తెరి రస్కలాంగే.

ప్రకాశ్ ఉడుతకాయ్ బిము తియబే మీహున్న రిజుకు దివ్వని కాకు హియే కలేగ ఫాను విదాళ్ వాష్ రిజుకు దివ్వని అల్లోహే అది హమకశ్వరు తిమమ్మే నువత తియబే మీహుం వని తెదుమగుగా నువత భయా విగింవా మగు ఫ్రిదుమి గాఖం కశవరే.

మీ ఇస్మాయిల్ అఫాన్ రంగుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువహమంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి

0: ಎಸ್ಎಸ್ ರಾಜಮೌಳಿ ಡೈರೆಕ್ಟರಿ ತೆಲುಗು ಫಿಲ್ಮ್ ವಿಕ್ರಮ ಕುರುಡು ಅಕಿ ದಿಹಾ ಸವರ್ಣ ಹರು ನೆರಣು ಫಿಲ್ಮೆ ರವಿ ತೇಜ ಡಬಲ್ ರೋಲ್ ಉಂಫಿನಿಂಗಿನ್ ದಿಯಮ್ಮಿ ಫಿಲ್ಮ್ ಅಕಿ 11 ಕ್ರೋಡ್ ರುಪೀಸ್ಗೆ ಬಜೆಟ್ ಕುಂಫದ್ದ ಫನ್ ಸವಿಸ್ ಕ್ರೋಡ್ ಅವರೇ ಗಿನ ಆಮ್ದನಿ ಎಂಗ್ ಹೋದಿ ಕಾಮಿಯಾಬ್ ಫಿಲ್ಮೆ
1: ವಿಕ್ರಮ್ ಸಿಂಗ್ ರಾಥೋಡ್ ಐಪಿಎಸ್ ಫಸ್ಟ್ ಪೋಸ್ಟಿಂಗ್ ವರಂಗಲ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್. 4 ಸಂವತ್ಸರಾಲ ಸರ್ವಿಸ್ లో 4 ప్రమోషన్లు 10 ట్రాన్స్ఫర్లు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బానే ఉంది, కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి, అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చెప్పడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపల కాయాల్సిన సెంట్రీలు ఉండరు, కాపాడుకోవడానికి సర్వీస్ వాళ్ళు కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకలు వెకిరికిక్కలు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10 ఇంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా?
0: ಪ್ರಭು ದೇವ ಡೈರೆಕ್ಟರ್ ಅಕ್ಷಯ್ ಕುಮಾರ್ ಲೀಡ್ ರೋಲ್ ಕುರುಣು ವಿಕ್ರಮ ಕುರುಡುಗೆ ಹಿಂದಿ ರಿಮೇಕ್ ರೌಡಿ ರಾಥೋಡ್ ರಿಲೀಸ್ ಕುರಿ ಏಗೆ ಹಾ ಹರು ಫಹುನ್ ದಿಹಾಸ್ ಬಾರವಣ ಹರು ಸಾಲಿಸ್ ಫಸ್ಟ್ ಕ್ರೋಡ್ಗೆ ಬಜೆಟ್ ಕುಂಫೆದ್ದಿ ಮಿ ಫಿಲ್ಮ್ ಮಣಿ 200 ಕ್ರೋಡ್ ಅವರೇ ಗಿನ ಆಮ್ದನಿ ಹೋದ ಬಾಲಿವುಡ್ಗೆ 7 ಕ್ರೋಡ್ ಕ್ಲಬ್ ಒಂದು ಜಾಗ ಹೋದ ಅಫ ಮಿ ದೆ ಫಿಲ್ಮ್ಗೆ ವಾಹಕ ವಿಸ್ ಬಿನಾಯ್ ಫಣಿ ಎಗ್ಗುತಕ ಫಿಲ್ಮ್ಗೆ ಫೆನ್ನಣಿ ಎಸ್ ಸಿ ಫೈಗೆ ದೆಮಿ ಹೆಗ್ಗೆ ವಾಹಕ ಇಹಕ್ಕಿ ಮಜಾ ಮಿಜಾಜೆಗೆ ವಕ್ಕಂಕುರಾಮೀಹಕ ವ್ಯಾರು ಅಣಿಕಕ್ಕಿ ನುಫೂಸ್ಗದ ಅದಿ ಹಿಬ್ಬರುಗದ ಫುಲುಸ್ ಆಫೀಸರೇ ಫುಲುಸ್ ಮೀಹಾ ಮರುವುಮೊಂಗ್ ಏನಗೆ ಮಗಾ ಮಾಜಿಮ್ಮ ಅದು ಏನಗೆ ದರಿಫುಳುಗೆ ಬೆದನವೆರಿಕಂ ವಕ್ಕಂಕುರಾಮೀಹಾಯ ಹವಾಲ್ವೆ ನುಬ್ಯಾ ಭಾರತಕ ದೆಕುಳಕುರ ಹಂಗುರಾಮ ಫಿಲ್ಮ್ ಫೆಣಿಗೆಂದೇ.

అది ఎవరెం గునువే, ముదలుగే గొతున్నాయ్ దరింగె గొతుం తిమమ్మెం మా గినై, అది తిమమ్మెన్ నీ ఆఖరతుగా అజాబ్ దివ్వానే భయకుఖంగా నువమ్వే.